0: తిలకవర్ధన టెక్స్టైల్స్ అల్యూమినియం అల్యూమినియం మనే
1: మాత్మే అదాన్సలే ఫ్రైడ్ రైస్ వెనై హోటలే ఫ్రైడ్ రైస్ వెనై దికమ ఫ్రైడ్ రైస్ ఉనట క్వాలిటీ వెనస్
2: హొందమ ప్రమితియ సహతక కరణ ISO సహ SLS సహతకలత్ అల్యూమెక్స్ అల్యూమినియం ఓన తరం అల్యూమెక్స్ నామ్ ఇస్తరం
3: ఏలవల అవసన్ క్లాసెస్ విత్ NIBM ద సిటీ యూనివర్సిటీ సమకిన్ ఒబే గ్లోబల్ లైఫ్ ఇక గొడనగా గన్న UK ఆస్ట్రేలియా మలేషియా హో రష్యా విశ్వవిద్యాలయకిన్ లో పిలిగత్ ఉపాధ్యాక్ బిజినెస్ కంప్యూటింగ్ డిజైన్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్ psychology hall logistics and unshaking sampurna karanna aduma amatanna 0.11 732 NIBM the city university the place to be
4: ithurum ginumakata 107k dakwa ithala poliyak athulu buduma hitena vasiyekka lb premier savings ithuru karana buduma hata amatanna 0.112 200 fitch ratings a-lka outlook stable yapadinchi mulle samagamaki
5: Yeah, that.